అకాల మూరత్ అయోని సంగర్ ప్రసాద్ యప్ ఆప్ సచ్ యుగాత్ సచ్ హెవీ సచ్ జ్ఞాన కోశీ వీ సచ్ చక్ర కేనే అర్వన్ జాత్ హర్ పాత్ నహిన్యే ఊపరంగ రరీ ప్రీ ఊకాన సత్కహ अचल मूर्तन भव प्रकाश अमित पूज कहिंज पूज चिंदन इंद्राण शाहो शाहान गणिज फिर भवन में ही सुर नारासुर नीत नीत मंडन कह तब सर्वनाम कथे कवन कर्म नाम वर्ण समत सत्पुरे आयु शरण तुहारी मिले सुख नाम हर स्वभाव चिंता लाए हमारी और न सूझे दूजी ठार आर पर तो द्वारी लिखा छूटे लिखा छूट है हम निर्गुण ले हो बारी सदबक्षण सदा मीरवाना सब नामी आवारी नानक दास संत पाछा करू राख लियो ए बारी सतगुरु हुई दया।